0: హౌ బ్యూటిఫుల్
1: యాక్ క్రాస్న
0: సకల జగకి అంతర్యామి. అంతర్యామి ఇస్ హూస్ డ్వెలింగ్ విద్ ఇన్ యు.
1: Antaryami je ten, kdo přebývá v uvnitř vás.
0: Who is that?
1: A kdo to je?
0: Charachar ki atma, the atma of every entity, every creature.
1: Atma každé entity, každého tvora.
0: This is literally explained what Guru Tattva is.
1: A to takhle je vysvětlováno, co to je Guru Tattva.
0: Sri begins with the Sri.
1: Začíná Shri.
0: Yeah, prosperity.
1: Prosperita.
0: Wisdom.
1: Moudrost.
0: Happiness.
1: Štěstí.
0: What a beautiful.
1: Jaká krása.
0: Sri.

సాధ్యాః సంతి దేవాః. సద్గురు చరణారవిందౌ పూజయామే అర్చయామే. బోలు సత్యనారాయణ భగవాన్ కీ జయ. హో దేవాధిదేవ దేవేశ్వర మహాదేవ కీ జయ. హిందూ ధర్మ సమ్రాట్ శ్రీ మాధవ కృష్ణ భగవాన్ కీ జయ. హో విశ్వగురు మహామండలేశ్వర పరమ స్వామి శ్రీ మహేశ్వర సద్గురుదేవ్ భగవాన్ కీ. మహామండలేశ్వర స్వామి అవుతారు.